ఓడా కరువులి గహిలి హంగిల గహిలి లంగటైన కంగిందల గహిలి మగే అమ్మో ఏ కాలే మతకట మే సాత్తే మినిస్తూ ఉండ దిహా ఉండ బలాగడ గిల్ల గాల్కుండ బలా.